భక్తులందరికీ మా హృదయపూర్వక వందనములు, నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ఇవాళ కార్యక్రమంని మీ కృతకంటను మీ సేవలో రాబోయే గంట కోసం. నేడు శుక్రవారం నాడు కాబట్టి మనం కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాము అలవాట్లు ప్రకారంగా. అయితే కానీ విశేషమైన మాట ఏమిటంటే, నేటి కార్యక్రమంలో మనం జగన్నాథ రథయాత్ర గురించి కొంతవరకు మాట్లాడటం. కానీ రైట్ బిఫోర్ దాట్ మనం మొడులు పెట్టున్నాము నేటి కార్యక్రమము గణపతి వందన.

అసలు శ్రోతలారా, రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవత ముత్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరునాటి రోజు ప్రజలు నవ యవ్వన దర్శనం లభిస్తారు.

అసలు శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఆషాఢ శుక్ల విదియ నాడు పాండాలు వేల తల్లాళ్లతో ఉదయ కాల పూజలు నిర్వహించి మణిమా అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నిదానాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణాస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరిగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చు రత్న పీఠం మీద అలంకరింప చేస్తారు.

అవునండి శ్రోతలారా, ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఈ దశలో కుల మత భేదాలకు తావుండదు. గుండించా ఆలయానికి వెళ్ళేందుకు సిద్ధమైన సుభద్ర జగన్నాథ బాలభద్రులు రథారుడ్డులై ఉండగా ఇళ్లపై నడించే విష్ణువుగా గౌరవాభిమానాల్ని ఉండుకునే పూర్తి రోజు పల్లకిలో అక్కడి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుంటాయి.

అవునండి శ్రోతలారా, ఒడిశాలో పూరిలో జరిగే ప్రసిద్ధి జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ పండగ. ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్రలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర తమ ప్రధాన ఆలయం నుండి గూడించ ఆలయానికి భారీ రథలపై ప్రయాణిస్తారు.

అసలు శ్రోతలారా, ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్ర జూలై 16 నుండి జూలై 27 వరకు జరుగుతుంది. స్వామివారి రథం దాదాపు 45 అడుగుల ఎత్తు నుండి 16 చక్రాలను కలిగి ఉంటుంది. కొత్త కలపతో ప్రతి సంవత్సరం ఈ రథాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.

హే బ్యూటిఫుల్ శ్రోతలారా, ఇప్పటి వరకు మీరు మాతోడుగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఈ రథోత్సవంలో పాల్గొని రథాల తాడును లాగద్దం ద్వారా భక్తులకు మోక్షం కలుగుతుందని ప్రాగాధ విశ్వాసం. ఇది మత సంస్కృతి సమానత్వాన్ని సూచిస్తుంది.

రథయాత్రకు 11 రోజుల ముందు జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారికి 108 బంగారు కలశాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత వారికి జ్వరం వస్తుందని నమ్మి 11 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వకుండా రహస్య చికిత్స చేస్తారు.

అవునండి శ్రోతలారా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ యతయాత్ర ప్రారంభం కావవుతుంది జూలైలో. అయితే దీనికోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. అయితే మీరు యూట్యూబ్ పైన చూడవచ్చు, లేదా వివిధ ఛానల్ ఉన్నాయి వాళ్ళ చూడవచ్చు ఎలా జరుగుతుంది ఈ పండుగను.

కన్నుల పండుగగా శుభాయమానంగా ఉంటుంది ఈ పూరి జగన్నాథ యాత్ర. అయితే దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హజారు అవుతారు. ఈసారి మీకు తెలిసినట్టుగానే ఈ పూరి జగన్నాథ యాత్ర జరుగుతుంది మన జూలై అనే నెలలో.

అవునండి, సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. జై తెలుగు తల్లి, నమస్కారం. హరే శ్రీనివాసా.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు నమస్కారం. ఈ సాయంత్రపు ప్రశాంత వాతావరణంలో మీకు సంగీతానందాన్ని పంచేందుకు స్వరాల వేదిక అనే కార్యక్రమంతో సిద్ధంగా అయిపోయినాము. స్వాగతం సుస్వాగతం మీకు రేడియో మారిషస్ మీద. మీకు తెలిసినట్టుగా స్వరాల వేదిక అనే కార్యక్రమం 20 నిమిషాల కార్యక్రమం. పరంది సమయం వ్యర్థం చేయక నేటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

మనస్సు హాయిగా ఉండాలంటే కొన్నిసార్లు మంచి సంగీతమే చాలు. మరొక మధుర గీతాన్ని

0: సంగీత సహవాసం ఇక్కడితో ముగిస్తున్నది. మీ సాయంత్రం ఆనందంగా ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ నేను విశ్వ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి, నమస్కారం.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా.